పరిసని దపదని సరి పదని దపరి రిసని సరి రిమగరిసని దని సరి గరిసని దపప గరి సరి గరిని దగరిసని సరి గరిసని దపప గరి సరి మపద దప మపదని దని సరి మగరిసని దప మగరి సరి పసపరి పగరిసని దని సరి పమగరిసని దప మగరి సరి